పంగరున పెడగవల సాంగకి దాదాశిలగా. అన్ తుజా రోజచా అనుభవ అసుని కితికితి.